0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తర జీ ఏ సూర ఇన్నాయ ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనే జీ ఎక్క చతుర నార అమ్మ పక్కడ

0: నిదనిప మప గమ నిదనిప గమ రే సదరే సదరే సత గగ గమ రే రే సత హే
1: నిదనిప మప గమ
0: నిదనిప మప గమ
1: నిదనిప మప గమ
0: పాస్కొడి గమ రుసమే గమ తాతిన్ తిన్న తాతిన్ తిన్న తర్కడ తిన్న తర్కడ తిన్న
1: తాతిన్ తిన్న తాతిన్ తిన్న తర్కడ